0: अपना ख्याल रखिए, बहुत बहुत धन्यवाद और नमस्कार।
1: नमस्ते, मेरी तरफ से भी सभी को नमस्कार।
2: क्षितिज एक सार्थक यात्रा नए क्षितिज की ओर, जिसमें आप सभी का हार्दिक स्वागत है।
3: तेलुगु सन्निधि सांस्कृताध्यात्मिक पिन्निधि तेलुगु सन्निधि 819 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృతాధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి
4: మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమా ఎదనెలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా సాయంత్రం 4:16. తెలుగు సన్నిధి మన RM2 రేడియో ఛానల్ మీద మొదలవుతున్నది. ఈ 75 నిమిషాల తెలుగు కార్యక్రమం సరిగ్గా సాయంకాలం వేళ 5:30 పూర్తి అవుతుంది. మొత్తం ఈ 2 భాగాలుగా విభజింపబడిన కార్యక్రమంలో మాతోనే మీరు ఉంటారని నా శుభ నమ్మకం.

శ్రోతలారా, ఈ జూన్ నెల 15వ తారీఖున ఈ సోమవారం నాడు అమావాస్య ఉదయం 8:23 వరకు అనంతరం శుక్లపక్ష పాధ్యమి ప్రారంభం, అలానే మృగశిర సాయంత్రం 7:08 వరకు, తర్వాత ఆరుద్ర. నేడు ఈ శుభ సోమవారపు రోజున మనం సోమవతి అమావాస్యగా కూడా పేర్కొనబడి ఉన్నాం. దీని గురించి కొద్ది వివరాలతో మనం చేరి ఉన్నాం. తప్పనిసరిగా చక్కనైన పాటలతో పాటు కొన్ని వివరాలు, పాటలు మన అంటే జాతీయ స్థాయిలో జరగబోయే విశేషంగా కొన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి ప్రకటనలు.

ఎతిరుగనను దయజూచెదవో. 17వ శతాబ్దానికి చెందిన మహాభక్తుడైన వాగేయకారుడు అయిన భద్రాచల రామదాసు రచించినది. తన జీవితములో కష్టాలు బాధలు భగవంతునిపై అచంచల విశ్వాసాన్ని ఈ కీర్తనలో ఎంతో హృదయంగా వ్యక్తింపజేశాడు.

శ్రోతలారా, మన తెలుగు కార్యక్రమం తెలుగు సన్నిధి ప్రస్తుతం సోమవారం యొక్క శుభ సాయంకాలం వేళ అయింది. సమయం 4:34. కార్యక్రమం యొక్క ప్రారంభంలో అన్నట్టుగా సోమవతి అమావాస్య గురించి కొద్దిగా వివరాలు.

సోమవారపు రోజున వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తాడు. సోము అంటే సోమవారం, అమావాస్య అంటే చంద్రుడు కనిపించని తిథి. ఈ రెండింటినీ కలిపిన రోజు అత్యంత పుణ్యప్రదమైనదిగా హిందూ సంప్రదాయంలో భావిస్తారు. అసలు ఈ రోజున భక్తులు పరమశివుణ్ణి ఆరాధించి, ఉపవాసాలు చేసి, పితృదేవతలను స్మరణించి తర్పణాలు సమర్పిస్తారు. దానం, జపం,

శ్రోతలారా, మన ఈనాటి కార్యక్రమం కొనసాగిస్తున్నాం విశేషమైన ఈ ప్రకటనతోనే. శ్రీ రామ మందిరం మొరిషస్ తెలుగు మహాసభ యొక్క 40వ శాఖ మనస్ శ్రీదేవి ఆలయం సంయుక్తంగా రాబోయే జూన్ 15వ తారీఖున, అంటే బుధవారం నాడు, విశేషమైన శ్రీ హనుమత్ శ్రీ గణపతి విఘ్నేశ్వరుడి యొక్క మూర్తి స్థాపనలు యొక్క విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. ఇది ఒక 2 రోజుల విశేషమైన పూజలు, అంటే బుధవారం జూన్ 15వ తారీఖు నుంచి మొదలై గురువారం జూన్ 18వ వరకు శుభముహూర్తాన మూర్తి స్థాపన యొక్క విశేషమైన కార్యక్రమం జరుపుకుంటారు. ఉదయం 8 నుంచి శుభముహూర్తం 9:30 గంటలు. భక్తులందరూ ఆహ్వానితులే.

శ్రోతలారా, కార్యక్రమం మనం కొనసాగిస్తూ సరిగ్గా 4:30 సమయం, అంటే ఇంకొకటి ప్రకటన వినండి. శాచుబే తెలుగు మహాసభ శ్రీ లలిత పరమేశ్వరి సంస్థ వాళ్ళు సంయుక్తంగా, అంటే తెలుగు మహాసభ యొక్క 11వ శాఖ వాళ్ళు రాబోయే జూన్ 21వ తారీఖున వార్షిక అమ్మవారి అమ్మూరు పండగ బ్రహ్మాండకరంగానే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశేషమైన కార్యక్రమం అమ్మవారి యొక్క కాళీ అమ్మవారి ఆలయం శాచిలేయలో విశేషమైన పూజ ఉదయం 7:30 గంటలకు విశేషమైన పూజతో ప్రారంభమవుతుంది. అందరూ ఆహ్వానితులే.

సరే శ్రోతలారా, మనైనాటి తెలుగు సన్నిధి కార్యక్రమానికి తొలి భాగం సరిగ్గా సాయంకాలం 5:02 పూర్తి చేస్తున్నాం. ఇక ఈ ద్వితీయ భాగంలో కొన్ని మనోహరమైన సినీ పాటలను వినే అవకాశం కలుగుతుంది మీకు. ప్రారంభిస్తున్నాం తారకరాముడు సినిమా ఎస్పి బాలు యొక్క గాత్రం హాయ్ హాయ్ వెన్నెలమ్మ.

అవునండి, ప్రియమైన శ్రోతలారా, మన కార్యక్రమం కొనసాగిస్తూ మరొకండి. సంగీతం అనేది మనిషి యొక్క హృదయాన్ని స్పృశించే దివ్యమైన భాష. మాటలు చేరలేని చోట సంగీతం చేరుతుంది అంటాం కదూ. అది ఆనందములోనూ, విషాదములోనూ, భక్తిలోనూ, ఉత్సాహములోనూ మన భావాలను వ్యక్తింపపరచే అద్భుత సాధనం సంగీతం. అంటే రాబోయే జూన్ 21వ తారీఖున ప్రపంచ సంగీత దినోత్సవం శుభ సందర్భాన మొత్తం దేశంలో అంతర్జాతీయంగా జాతీయంగా ఎన్నో ఎన్నెన్నో సంగీతంతో సంబంధించిన విశేషమైన కార్యక్రమాలు జరుపుకుంటున్నారు సంగీత ప్రియులు. అలానే ఇక్కడ మారిషస్ దేశంలో కూడా కొన్ని కార్యక్రమాలు, కొన్ని ప్రకటనలు వాటితో సంబంధించినది. ఇక ఈ పాట తరువాత తప్పనిసరిగా మీరు వేచి ఉంటారు ఎక్కడ విశేషమైన కార్యక్రమం. రాబోయే ఆదివారం 21వ తారీఖున ఒక జాతీయ స్థాయిలో సంగీత ప్రపంచ సంగీత దినం జరుపుకుంటాం.

శ్రోతలారా, మారిషస్ తెలుగు సాంస్కృతిక కేంద్రం రాబోయే ఆదివారం జూన్ 21వ తారీఖున ప్రపంచ సంగీత దినం శుభ సందర్భాన సాయంత్రం వేళ 2 గంటలకు షేస్ కాన్స్టాంటైన్ థియేటర్ హాల్లో విశేషమైన సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.

సరే శ్రోతలారా, ఇక గడియారపు ముళ్ళు మాకు సూచిస్తున్నట్టుగా సరిగ్గా సాయంకాలం 5:30 కావస్తుంది. ఇక మన మొత్తం తెలుగు సన్నిధి కార్యక్రమం ఇదే సమయానికి పూర్తి అవుతుంది. ఈ 75 నిమిషాల తెలుగు ప్రసారంలో మాతు శ్రద్ధపూర్వకంగా ఉన్నందుకు, మన ప్రసారం కోసం వెళ్ళి వెచ్చినందుకు అనేకానేక ధన్యవాదాలు.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం స్వాగతం సరిగా రాత్రి వేళ 7:30 అయింది సమయం అయింది మన కార్యక్రమం ఆరంభించడానికి స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం ప్రతి రాత్రి వేళ లాగా ఈ రాత్రి వేళ కూడా ఎంటర్టైనింగ్ యూ మధురమైన సినీ పాటలతో అయితే శ్రోతలరా సిద్ధంగా ఉన్నారా ఈ 20 నిమిషాలకు ఎంటర్టైనింగ్ యూ చెప్పాలంటే మధురమైన సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం ప్రసారం చేస్తాం పదండి శ్రోతలరా ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ప్రసారం అవుతుంది మన కార్యక్రమం విని ఆనందించండి

సంగీతం రకరకాలుగా ఉంటుంది కదా. వివిధ మంది ఎన్నో రకాలుగా సంగీతం వింటారు. తమ ఇష్టం అనుసారంగా ఎటువంటి సంగీతం వాళ్లకు ప్రేమిస్తే అయితే అటువంటి సంగీతం వింటారు. తప్పనిసరిగా అలాగే టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ఈ రాత్రి వేళ కార్యక్రమం ప్రసారం చేస్తున్నాం.

సంగీత ప్రియులారా, ఇంకొకసారి గుర్తించుకోండి, రాత్రి వేళ 20 నిమిషాలకు మనస్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో సినీ పాటలతో ప్రసారం చేసి మీరు భోజనం చేస్తున్నారు. ఈ సమయం ఈ రాత్రి వేళ విశేషంగా పని నుంచి ఇంటికి వచ్చారు, తయారు చేస్తున్నారు భోజనం చేయడానికి మీ కుటుంబాలతో, సురుచి చెప్తూ మన కార్యక్రమం కొనసాగిస్తూ

సంగీత ప్రియులారా, మన ఈ రాత్రి వేళ మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనా మీ దగ్గర సెలవు తీసుకునే శుభరాత్రి, నమస్కారం.